0: కొరపురి కబరి జబర్దస్త్ సముద్ర పని అన్న హయాలా వసల్ సాబన్ లావాయలా మాజా అంగాలా జర్ది సాబన్ లావల
1: ధక్ మగాడు
0: సాంగలి శహరాత జర్ ఫిరా లాగలు అంగాజ ఘమ ఘమాట వాస సుటిల్
1: వాస ఏని కా
0: మగ వాస ఆలే కా భద్రం బై కుమార్ సంబళే మై తెర కాయ కుట్నా లై సాంబార్ కున అంటావ్
1: కేళి జ కొక్కె అని
0: లోక కాయ మధ్య నావ తుంచా నావసటి కరేదా అని గై సంగుగా
1: సంగరు కర్
0: శాంతి బగా సంగుగా
1: హా
0: दिल्ली जन मंगळूरच्या चुगळी पुण्याच्या टुशाना लावायला पुण्याच्या टुशाना लावायला बोडजेचे बाळपण पाडायला मोड काढायला कोयत्याची ना बोलते पतीला बायको बोलते नवऱ्याला रोज रुपये

ఉందా తరుతామని వాడు దాసుడా తరుతామని వాడు సఖి హోటు అని విషయము దారి సఖి హోటు అని విషయము దారి తగ్గులు గీలా తూగిరిధారి తగ్గులు గీలా తూగిరిధారి ఉంటూ నారా